0: ఒట్టిలో నిరగతమంత రంకలే ఎగిరేలా ఎసే రోయ కాయకి నాటు నాటు నాటు
1: అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

0: ఒంటిలో నిరగటమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు
1: అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

తరిల్లేల ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత